நாலு மங்கா செல்வம் சரவத்ன மன்னன் ஹேங் போகுது మజ్జిగిలాంటి వల్ల గ్రోపనే వల్ల మొదలు ఈ మజ్జిగిన కదనాథాన స్థలంగా ఆకాయి చౌలి మేళం సులగరి జరకాయ చోటి చాలా సాగుడే మేము బేరం గద్దం బేళ్ళని సన్నాన కమ్మ గద్దు గల మజ్జిగ మాఫోడే.